0: Ease App. Download now. Available on App Store and Play Store.
1: అదే హైటీ అది బ్రెజిల్ మేచర్ నిక్కున్నారు హైటీ మీ ఫ్రెండ్ అని పొరుతమ స్కాట్లాండ్ అది కూడా నీకు మెచ్చ ఊరగా డిఫెన్స్ తీసుకుంది పెద్ద కనుక్కోడు బ్రెజిల్ బజారే మేము ఎటే కూరును పోతే మీకు అంతకి జహం బ్రెజిల్ అయ్యే సమస్య కూరా బ్రెజిల్ అగి తిమ్మరు అదకాదు మట్ట కావాలన్నా ఎక్కడికి అవుతుంది మెచ్చు కదా మిన్న మీ స్కో యంగ్ అందాజా కొద్దాం
2: మీ ఆప్షన్ మీద ఆడ కబుల్ కూడా బ్రెజిల్ గా ఫరాత వారా మీ వారా స్ట్రాంగ్ అటాక్ కూడా మేము ఫ్రెండ్ ఆడ మీ పుడతమ ఆఫ్ గా మా స్కోర్ కి దేశం బ్రెజిల్
3: బ్రెజిల్
1: అండ్ ఇంకా మీరు కోచ్ కూడా హైటీ ఒక మహిళ బ్రెజిల్లో అది హైటీ బాధ కూడా మొహిన్ మొహన్ మ్యాచ్ కోరి అనేది మేము మెచ్చ పహుగా మీ గురువు కమిటీ మీ ఇదే మ్యాచ్ కూడా తడుతీ పోయిందా

0: ఎవరెన్నం ఆజాబు ఐస్ జహునే హమకాశవరం ఏకంతవుగా అల్లాహుగే కుళదుం వంతకంగే హెక్కివ్వాకం కశవరే అది ఎవరెం కురే గినమీహుం ఈమావా భయకుకం గానువే.
1: وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
0: అది హమకశ్వరం కలేగఫానుగ వెరి రస్కలాంగి అజీజ్వంత రహీంవంత రస్కలాంగికం కశవరే.
1: كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ
0: లూతుగ ఫానుగ కౌముగ మీహున్ రసూలున్ దోకురువే

0: బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్. దివ్య రాజ్య గారికి ఈరోజు సింహతిగ్గి ఖబరుకి ముహిము సుర్ఖీతోగతేగా మియార్ రాజ్య జియారెకురి ఎం మిలియన్ వన ఫతురువెరియా విలానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా హూన్ మర్హబా క్యాఫి కోల్డ్ స్టోరేజ్ తంగ్ ఇతురు వెకెన్ దిమకి దునియాకి బజారుగా దివ్య మస్సరీన రంగళు ఆగెం హోదా దినమల్ దిబేనే ఎమ్మె బొడు ఫుర్సత్కమ మస్సరికమ కండుగి వసీలెత్తగా బెహ ఉజారాయం విదాళు వెజ్జే ಸರ್ಕಾರ ಎಕುಲವಾಲಫ ಬೇರ್ ಫ್ಯಾಸಾ ಮಾರ್ಕುರ್ಮ್ ಕವಾಯತ ಐಕು ರಾಜ್ಯಕ್ಕೆ ಬೇರ್ ಫ್ಯಾಸಾ ಗಿರಿಸಾವ ಹೇವ ಬದಲೆಂಗ್ ಆಸ್ವಾಕಮ ವರ್ಲ್ಡ್ ಬ್ಯಾಂಕು ವಿತಾಳುಜ್ಜೆ ಗಜಾಗ ಎವರೇಜ್ ಕೊಕ್ಕೊಮ್ಮೆ ದ್ವಾಹಕು ಕುಡಕುಜ್ಜಕು ಶಹೀದ್ ಕೊಲ್ಲಾಫಾಕಂ ಅಲಿಫ್ ತಾಲೂಕೆ ಕುಡಕು ದಿನ್ನ ಬೆಹೆ ಫಂಡ್ ಯುನಿಸೆಫ್ ಹಾಮ ಕೊಫಿ ದ್ವಿಹ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡುಗೆ ಇರೋ ಸಿಂಹತೆಗೆ ಖಬರಾಗ್ತಿ ಬೆಫ್ನಾಮಿ ಬದ್ದೋಪುರಣಿ ಅಳ್ಕೊಂಡ್ರೊಕ್ಕಿ ಆಫಿರ ದಮಿ ಬಲಾದನಿ ಖಬರ್ ತೋಗಿ ತಫ್ಸೀಲ್ ತಗ ದಿಮಫಿರಿಂ ವಕಿವಿ ನಮವೆಸ್ ಮ್ಯಾಂಬಫ್ಯಾಂಗೆ ಗೊತುಗ ಅದಾಕುರಂಜೆ ಜಿಮ್ಮಾ ದಿಮಿ ಉನ್ನಾ ನೇಕಮಶಾ ಜಿಮ್ಮಾ ಅದಾಕುರುಮ ದೆಫರಾತುಮ್ ಸಿಬ್ಬಾರ್ಲುಂದೇಂಜೆನಕಮ ಸಿಹತ ಆಯಿಲಾಯ ಇಜ್ತಿಮಾಯಿ ಎಹಿಯಾ ಬೆಹ ವಜೀರ್ ಕೈಲಾ ಅಲಿ ವಿತಾಳುವಜ್ಜೆ ವಜೀರ್ ವಿತಾಳುವಿ ಆಯಿಲಿ ಗುಳುಂತಗುಮಚ್ಚೆ ಎಕುಲವಾಲಾಫ ರಿಪೋರ್ಟುಂ ವೆಸ್ ವರೀಗ ಸಬಬುಂ ದಿಮಫಿರಿ ನವ್ವುರ ಬೊಡ ಕುದೀನ ಅಸರು ಕುರಾಕಂ ದೆನೆಗಣೇಫವಾಕಮ ತಫ್ಸೀಲ್ ಮರಿಯಂ ಬಫ
1: ನ್ಯಾಷನಲ್ ಫೆಮಿಲಿ ಮೀಡಿಯೇಷನ್ ತಂಬ್ರಿನ್ ಪ್ರೋಗ್ರಾಮ ಕುಡಕುದಿನ್ನ ಅಂಗೆನುಣ್ಣ ಆಯಿಲಿ ದಿರೊಳುಮ್ಗೆ ಎಕಿ ಮರಹಲಾಥುಗ ಕುರಿಮತಿವ ನಾಜುಕು ಹಾಲೆತಕ ಗುಳೆಗುತುಂ ಕುರಿ ದಿರಾಸ ಇಫ್ಸಿತಾಹ ಕುರ್ಮ ಬೇವಿ ರಸ್ಮಿಯಾತುಗ ವಾಹಕ ಫುಳು ದಕ್ಕವಮುಂ

0: ಗೋಲ್ ಕುಡುಮತಿನ ಲೀಫ್ ಹೆಜ್ಜು ಸ್ವೀಡನ್ನ ಸ್ವೀಡನ್ಗೆ ಗೋಲ್ ಕುಡುಮತಿನ ಲೀಫ್ ಹೆಜ್ಜು ಕುಳಿಯಫಣವಾದನಿ ತಿಮ್ಮಿನಟ್ ಕುಳಿಯಫ ಮೆಚ್ ಫಾಶಾಗಿ ಫೋರ್ತ ಮಾಫ್ ತಿಮ್ಮಿನಟ್ ಕುಳಿಯಫ ವ್ಯವಸ್ಥೆ ಕೊಡಕಲ್ಲ ವಿಜಯ ಗೋಲ್ ದರಿಯತ್ತೆ ಅನುಮತಿ ಬಾಬಾ ಕೀಪರ್ ಕುಳಿಯಫಣವಾದನಿ ಸ್ವೀಡನ್ ಗೆ ಜಯ ಕುಡಿಯಫಣವಾದ ಬಳ ಮೆದನು ಹೋರ್ಸ್ಕೊಳಸ್ ಮೆದನು ಯಾಕೆಂದ್ರೆ ನೆದ್ದಿನ ಕುಳಿತೀನಿ ಬೌಲಿಂಗ್ ಕುರಿಯ ಫೋನ್ ಸ್ವೀಡನ್ ಕುಳಿತೀನಿ ಬೌಲಿಂಗ್ ಕುರಿಯ ಫೋನ್ ಅದಕ್ಕೆ ಸೆನ್ಸ್ ಆಗದ ಮೇಲೆ ನೆದ್ದಿನ ಕುಳಿತೀನಿ ಸ್ವೀಡನ್ ಹಾಫ್ ಮೆದ ಸಹ ಮತ್ತು ಲ್ಯಾಂಬ ಒಳ ಲ್ಯಾಂಗ್ ಸರಿ ಮತ್ತು ಕುರಿ ಅದ್ದಿ ಬೋಳ ಮಾಬಡ ಬಾರ್ ವಿಜ್ ಅದೇ ಬೇರ ಸ್ವೀಡನ್ ಕುಳಿತೀನಿ ಜಿಹಿಲ್ ಹಾಫ್ ದಿಯೇ ಎಲ್ಲೊಂದು ಮತ್ತು ನೆದ್ಲೆಂಡ್ ಸ್ವೀಡನ್ ಹಾಫ್ ಮೆದವರೆ ಪೆನಲ್ಟಿ ಅತ್ತ ಕುಳಿ ಕ್ಯಾರಿಂಗ್ ಎಲ್ಲ ಮಿದನಿ ಡಂಫ್ರೀಸ್ ಡಂಫ್ರೀಸ್ ಎಲ್ಲಿ ಬೋಳ ಪೆನಲ್ಟಿ ರೀ ಕ್ಯಾರಿಂಗ್ ತಂಗಳ ಫಾ ಜಿಹಿಲ ಮೆಲೆನ್ ಮೆಲೆನ್ ಏನು ಕ್ಯಾರಿ ಕೊಡಿ ಕುಳಿತೀನಿ ಎಮ್ಮಿದ್ದೀನಿ ಗ್ರೇವ್ ನೇಮ್ ಬಿಚ್ ಏನು ಹತ್ತಿರ ತಂಗಳ ಫಾತು ಅನುಮತಿ ದಿಂಬೋಣ ಕೇಸ್ದೀನಿ ಫಾತು ಕೊಡಿ ಕುಳಿತೀರಿ ಗ್ರೇವ್ ನೈನ್ ಮೆದನ ಕ್ಯಾರಿಂಗ್ ಕುರಿಯ ನಮ್ಮ ಫ್ರೆಸಸ್ ಅನ್ ಕ್ಯಾರಿ ಬ್ಯಾಕ್ ತಂಗಳ ಫಾತು ಸ್ವೀಡನ್ ಹಾಫ್ ಸೆನ್ ದಿಂಬೋಳ ಬ್ಯಾಕ್ ಒಳ ಫಾತ ಹಿಂಗೆ ಫ್ಯಾನ್ ನೆದ್ಲೆಂಡ್ ಕುಳಿತೀರಿ ಅವತ್ತಿಗೆ ಏರಿಯಾ ಬೇರೆ ನಿಕ್ಮೋರಿ ನೆದ್ಲೆಂಡ್ ಕೀಪರ್ ಅದ್ದೀನಿ ಏನು ಫಲ ಅನುಮತಿ ಕುರಿಯ ಫೋನ್ ಆದ ತಿರುತ್ತೀನಿ ಫುಲ್ ಫ್ಯಾ ಬೋಳ ಕೊಂಟ್ರೋ ಕೊಲ್ ಹಾಫ್ ಅನುಮತಿ ರಂಗ ಕ್ಯಾರಿ ಹುಡ್ಕೊಳ್ತೀರಿ ಅನಕ ತಂಗಳ ಫಾತು ಪೆನಲ್ಟ್ರಿ ಕಣ ಕ್ಯಾರಿ ಹುಡ್ಕೊಳ್ತೀರಿ ಅಮ್ಮಿದ್ದೀನಿ ಏನು ಡಿ ಎರ್ ಕ್ಯಾರಿ ಕುರಿಯ ಜಿ ಹಾಫ್ ಪೆನಲ್ಟ್ರಿ ಪೆಂಟರ್ ತಂಗಳ ಅನುಮತಿ ಅವ್ರಿಗೆ ಕೀಪರ್ ಅದ್ದೀವಿ ನೆದ್ಲೆಂಡ್ ಕೀಪರ್ ದೀಪ ಹಾಕೋ ಕುರಿಯ ಫೋನ್ ಆದ ಬೋಳ ಸ್ವೀಡನ್ ಸೆನ್ಸ್ ಹಾಕೋದು ಅನುಮತಿ ರಂಗ ಕ್ಯಾರಿ ಬೋಳ ತಾಯಿ ನೆದ್ರೆ ಕುಳಿತು ಕುಡಿದಾರೆ ಅನುಮತಿ ರಂಗ ಕ್ಯಾರಿ ಹುಸ್ಕೊಳ್ಬೇಕು ಅಂತೀರಿ ಏನೇ ಏರಿಯಾ ಹತ್ರ ವರ್ಣನೆ ಎಕ್ಕದ್ದೆ ತಿಂಗ್ ಕುಳಿತೀರಿ ಮತ್ತೆ ಕುರಿಯ ಫೋನ್ ಹುಡ್ಕೊಳ್ತೀರಿ ಕುರಿಯ ಫೋನ್ ಹೋಗ್ತೀರಿ ಗೋಲ್ಗೆ ಮೆದ್ದೆ ನೆದ್ಲೆಂಡ್ ಕುಳಿತೀರಿ ಅಲ್ಲಿ ಫೋನ್ ಆದ ಬೋಳ ಎದೇ ಗೊತ್ತಾಗ ಗೋಲ್ಗೆ ತಿರಂಗ ಎಫ್ ಆರ್ ಮತ್ತೆ ಕುರಿಯ ಫೋನ್ ಆದಾಗೆ ಬ್ರೋಪೆ ಮಿಜಹಿ ನೆದ್ಲೆಂಡ್ಗೆ ಫುರ್ತ ಬಂದಾಡು ಮೆಚ್ಚುಗೆ ಫುರ್ತ ಬಂದ ನೆದ್ಲೆಂಡ್ ಮಿಜಹಿ ಬರಲ್ಲಿ ಇದ್ಕೋ ಬ್ಯಾಲ್ ಪೆನಲ್ಟಿ ಹತ್ತಿರ ನಗರ ತಿಂಗಳು ಒಳಗೊಂಡು ದೆಂಡವಿ ತಿಂಗ್ ಕುಳಿತೀರಿ ಬೇರೆ ಹತ್ತಿರ ವಣ್ಣಿ ಗೋಲ್ ದಿರಿ ಅದ್ಮ ಗ್ಯಾಗಣಕ ಮೆದಿಂಗಾಸ ಕುಳಿತೀರಿ ಎಫ್ ಆರ್ ಮತ್ತೆ ಗೋಲ್ ಹತ್ತಿರಂಗ ಬಾರ್ ಮುನ್ನ ಬ್ರೋಪೆ ಕುರಿಯ ಫೋನ್ ಆದಿ ವಿಮೆಹ ನತೀಜಿ ನೆದ್ಲೆಂಡ್ಗೆ ಸ್ವೀಡನ್ ಕಲ್ದಾಡೆ ನಿಜ ಫಸ್ಟ್ ಮನ ಮಿಡ್ತಾರೆ ನೆದ್ಲೆಂಡ್ ಮಿಜಿ ಬರ ಡೀತ್ಕೋ ಸೆನ್ಸ್ ಅನುಮತಿ ರೊಂಗಾಕಾರಿ ಹುರಿ ಕೊಂಡ್ರೆ ಕೊಂಡ್ರೆ ಅನುಮತಿದ್ದೀನಿ ಏನೇ ಅನುಮತಿ ಹುಸ್ಕೊಂತೀಯ ಕುಂತ್ರೆ ಹುರಿ ಏನೇ ಕೇರಿಯ ಕಣಾದ ಮಾತ್ರ ವದ್ದಾಮಿ ಗೋಲ್ ಕುಮಚ್ಚ ಹುಡುಸ್ಕೊತೀನಿ ಗೋಲ್ ಇರಿ ಆ ತೆರೆ ಮಿ ಫಾರ್ ಯಾರು ತಿಂಗ್ ಕುಳಿತೀರಿ ಅಂತೀವಿ ಪೆನಲ್ಟಿ ಇರಿ ಆ ತೆರೆ ಅದೇ ಹುಡುಸ್ಕೊತೀನಿ ರೇಂಜರ್ಸ್ ಕುರಿ ಫೋನ್ ಅಲ್ಲಿ ಬೋಳೆ ಗೋಲ್ ಮಚ್ಚಿ ಕುಡಿ ಗೋಲ್ ಕುರಿ ಮಚ್ಚಿ ಹುಡುಸ್ಕೊತೀನಿ ಎಫ್ ಆರ್ ಮತ್ತಿಂಗ್ ಆ ಬೋಳು ಕೀಪರ್ ಡೈವ್ ಎಸ್ಕುರಿ ಎಣ್ಣೆ ವಸ ಎಣ್ಣೆ ಆತಕ್ಕೆ ಜೋ ಎವ್ರೆ ಬಾರ ಆ ಬಾರ್ ಮಾಡ್ಕೊಂಡು ಇದನ್ನು ಬ್ರೋಬಿ ಕುರಿಯ ಫೋನ್ ಅಲ್ಲಿ ಹಾಗೆ ಮೆಚ್ಚುಗೆ ಫುರ್ತಮ್ಮ ಮೋತಿ ನೆದರ್ಲೆಂಡ್ಸ್ ನಿಮಿಚಾಮೆಂಗಾರು ಸ್ವೀಡನ್ ಮನಿ ಫುರ್ತಮ ಮೆಚ್ಚು ಇನ್ನೂ ತಿಂತ ಹೋದ ಕುಳ್ಮುತ್ತಾರೆ ನೆದ್ಲೆಂಡ್ ಕುಳಿತೀನಿ ಬ್ಯಾಕ್ ಒಳ ಫಹಾತ ಇನ್ನು ಹಾಫ್ ತರ ಹೇಳಿ ಕುಳಿತೀರಿ ಲಿಂಡೆಲ್ ಆಫ್ ಸೆಂಟ್ಸ್ ಹಾಕೋದು ಬೋಳೆ ಫೈ ಮಾಡು ಜಿಲ್ಲ ಹಾಫ್ ಮೀರಿ ಮಿತ್ರ ಬೇರೆ ಕ್ಯಾರಿಗೆ ಸ್ವೀಡನ್ ಹಾಫ್ ತರೆ ಮಾಡು ಮಾಡು ಕುಳಿದ ಸೆಂಟ್ಸ್ ಹಾಕೋದು ಅನುಫರ ಅನುಮತಿ ದಿಂಬೋಳ ಸ್ವೀಡನ್ ಕುಳಿತೀನಿ ಕಾರ್ದಿಯ ಕುಳಿತೀರಿ ನಟ್ಟು ಆಲ್ ಹಾಫ್ ದೀಫಿ ನಿಮ್ಗೆ ಹೆಂಗೆ ಕುಳಿತೀರಿ ಇಸಾಕ್ ದಿಂಬೋಳ ಮಿತ್ರ ಹೊರ ಕುರಿ ದೀಫಿ ನೆದ್ಲೆಂಡ್ ಪ್ರಿನೆಟ್ ಇದೆ ಸ್ವೀಡನ್ ಕುಳಿತೀರಿ ಅತ್ಲ ಗೋಲ್ ಅದ ಮೇಲೆ ಫೋನ್ ಮಾಡಿ ಬೋಳ ಗೋಲ್ ದಿರ ತೆರೆ ಹುಡುಗಿ ಕೀಪರ್ ವೆಟ್ಟಿಂಗ್ ದೀಫ್ ಹಾಕೋರಿ ಕೋಣರ ಕದ್ದಿ ಮೆಚ್ಚುಗೆ ಫುರ್ತಮ್ಮ ಕೋಣರ ಮಿದಿ ಬುಣಿ ಸ್ವೀಡನ್ನ ಅದೇ ನಿಮ್ಮ ಕುರಿಯ ಫೋನ್ ಮಾಡಿ ಬಾರ ಬಾರ ಕುರಿಯ ಫೋನ್ ಮಾಡಿ ಬೋಳೆ ಸತಾರ ನಂಬರ್ ಕುಳಿತೀರಿಯ ಗಯೋಕೆರೆಸ್ ಕುರಿಯ ಫೋನ್ ಮಾಡಿ ನಗ ಸ್ವೀಡನ್ಗೆ ಕೋಣರ್ ನಗಾದ್ರೆ ಪೆನಲ್ಟಿ ಇರಿ ಅತ್ತೆರೆ ಫಸ್ಟ್ ಕುಳಿತೀರಿ ಮಿತಿ ಗೋಲಿರಿ ಹತ್ತಿರ ಬೋಳೆ ತಿಂಕುಳಿದ್ರೆ ಮಾಡಿದ್ರೆ ಡಿ ಏರಿಯಾ ಕರೆ ಮಾಡಿಕೊಳ್ಳೆ ಆಬೋರಿ ಅಯ್ಯಾರಿ ಏರಿಯಾ ಬೇರೆ ಕುಳಿತೀರಿ ಜಸ್ಸಾದಿ ಕೋಣರ್ ಜಸ್ಸಾದಿ ಬೋಳ ಅನ್ಕೆ ಪೆನಲ್ಟಿ ಇರಿ ಅದಿ ಮಾದ ಕುರಿಯ ಫೋನ್ ಗೋಲಿರಿ ಅದ್ರ ಕುರಿಯ ಫೋನ್ ಆಫ್ ಸೈಡು ಆ ಬೋಡ ಇಸ್ಸಾ ಕುರಿಯಾರ ಆಫ್ ಸೈಡು ಹೆಮ್ಮಿನಟ್ ಕುಳಿ ಫಸ್ಟ್ ಮಂಡ್ ಮಿಡ್ತೀರಿ ನೆದ್ಲೆಂಡ್ ಮಣಿ ಲಣೆ ಜಾಫ್ ಸ್ವೀಡನ್ ಕದಾಣಿ ರಜೆ ಗೋಲ್ ಕುರಿಮತಿ ಪೆನಲ್ಟಿ ಅನುಮತಿ ಬಾಬಾ ಲೀಫ್ ಜಂಗ್ ಕುರಿಯ ಫೋನ್ ವಾದನೆ ನೆದರ್ಲೆಂಡ್ಗೆ ಜಂಗ್ ಕುರಿಯ ಫೋನ್ ವಾದನೆ ಕುಳಿತೀರಿ ಕುಡುಗ ಫಾತ ಜೇಲ್ ಎಫ್ ಏರಿಯಾ ತ್ರೇ ಹಾಸ್ ಕುರಿಯ ಫೋನ್ ವಾದ ಬೋಳ ಮೆದನ ಹೊರಸ್ಕೊಂಡು ಏನೇನು ಹಾಫ್ ಗೇಣ ಮೆದಂಗ್ ಹಾಯ್ ಸಾಬ್ ನೆದರ್ಲೆಂಡ್ ಕುಳಿತೀರಿ ಮಾಡ್ಬೋಣ ಬೋಲ್ ಜಸ್ತಾಳೆ ಬೋಳ ಪೆನಲ್ಟಿ ಅರಿಮತಿ ಬೋಳ ಅತ್ಲಾ ಸ್ವೀಡನ್ ಕುಳಿತೀರಿ ಏರಿಯಾ ತ್ರೇ ಹುಡುಗಿ ಕೀಪರ್ ಕೀಪರ್ ನೋಡು ಫೆಲ್ಟ್ ಬೋಳ ಮತ್ತು ಫ್ಯಾ ಬಾಬ್ ವಾಲ ಕುರಿ ಜಸ್ಸಾದ ಕುರಿಯ ಫೋನ್ ಆದ ಬೋಳ ಅನುಫರ ಅರಿಮತಿ ಪೆನಲ್ಟಿ ಕಣ್ಣ ಕ್ಯಾರಿ ಹುಡ್ಕೊಳ್ತೀರಿ ಅನುಫರ್ತಿ ರೋಗ ಕ್ಯಾರಿ ಹುಡ್ಕೊಳ್ತೀರಿ ದೀಫ್ ಏನು ಬೋಳ ಹತ್ತಿ ಅಮ್ಮ ನೋಡಿ ಕುರಿಯ ಮೇನಿ ಆಸ್ ಜಸ್ಸಾದ ಬೋಳ ನೆದ್ಲೆಂಡ್ ಕುಳಿತೀರಿ ನೀವು ಹಾಫ್ತೀರ ಅತ್ಲ ಬ್ಯಾಕ್ ಒಳ ಫಾತ ಏರಿಯಾ ತಗೊಳ್ಳಿ ಕೀಪರ್ ಕೀಪರ್ ಅನ್ನ ಕೆಸ್ ದೀಫ್ ಹಾಕೋ ಕುರಿಯ ಫೋನ್ ಆದ ಸೆನ್ಸ್ ತೆರೆ ಹೆಂಗೆ ಸ್ವೀಡನ್ ಕುಳಿತೀರಿ ಫುಮ್ ಬದಕೊಂಡು ಜಯ ಬೋಳ ಫಾತು ಲಿಂಡೆಲ್ ಆಫ್ ಅತ್ತ ಟೀಮ್ ಹೆಂಗೆ ಕುಳಿತೀರಿ ನೆದ್ಲೆಂಡ್ ಜಸ್ಸಾದ ಬೋಳ ನೆದ್ಲೆಂಡ್ ಕುಳಿತೀರಿ ನಾವು ನೆದ್ಲೆಂಡ್ ಕುಳಿತೀರಿ ವೆಟ್ಟು ನೇತನ ಸ್ವೀಡನ್ ಕುಳಿತೀರಿ ಬೋಳ ಹೌದು ಅಮ್ಮತ್ತಾರೆ ಮತ್ತು ಫಾಲ್ ಸೆನ್ಸ್ ಹಾಕೋತಾರೆ ನೆದ್ಲೆಂಡ್ ಲೀಫ್ ಎಜ್ಜು Sweden, since Katrin Leifejo, Atlan Korea, as Wendwick, Dick, and Frat Armatin Korea, Dumfries, and half meeting has a Marcola back or a Fata, since Sakadimal, Rukuntria, Divi, Grave, Atlan Medon, Roscon, as in Sakadar, Hamako, Marmon, Korea, Jihila, Sweden, half terrain, Bola Korea, Deveto, Masakurani. When a Korean Nagadim, Bola Dia, carried to Redans, Kunti, a veteran, Redans, Kunti, Fatum, as golden at the Bola Fanja, the Bokur, but Jimmy Faros, Scotin Bola, the Fak of the Fanakas, Nedas Kunti, Masakur, and his Arimatic penetrated every country, the Fak of Sweden, Kunti, the Fak of Sensaka, the Malan, the Kunti, Atlan, Korea, Jilla, back of Fatu, Tango Fatu, Tim, Kunti, Kadifi, and a Korea Dimoranikas at Lamini Gekko, Gekpo at Laf. And for Armati Hurkuntri and Ben Hek at Laf, Armati Hafka Medinha, Sabun, Dimbora, Maruja, Laf Grave, and Kas Tangolfat, a Trek Hurkuntri, and a Bola Takuria, the Penetry Academy, Armati Noka Hurkuntri, half Medal of Penetry Academy, Dimbora Bakula and Kas Fahata Divi, Nedland Kuntri, Mikulan Sweden half, three or a Bakula Kurtank, Fahata Dimbora Medrona Academy, Armati and Kas, Nedland Kuntri at that Sweden half, three and Dimbora Penetry Academy, Hurkuntri was 1 and a Vetige, Sweden Kuntri in Bakula Fata area to keep her Dimbora Nedland Kuntri query, keep her the fact of an affair at Armati. The ball at Demes Masai Kuri Robe Dihemina to Kulef Moti, a Kesumakon Nedland to mean Tikuri Miobut. Leaf a Elno Sweden, Kuntring and Libor, Nedland Kuntring Bolo, Refonal Sweden Kuntring Fan, Kuria Fonal Banakas, Nedland Kuntring at Natangle Fatum, Sweden half and Dimbola back of Fatam Medini. Akula Fata Jela Tangle Fat Mende Hek at Laf and Fara Tanamat in the Bola Tankur and Dion, whether we are carrying at Laf back or Fata Difanicas Nedland half the Hurricane Bola Tankuria, as in Sakal Keria, Jilaf, Medro Krosko Vadlaf and Fara Tanamat in Boston, but then Fresno and Bola Tanamar Korea in Sweden half terrain, Arimati, Metro Arimati, half Medro Penalty, a carrier, Armatinoga, Varaka, Kuntri, Jasali and Bola Tangos, Nagadio Tamasa, Kurani Gold, Jela, Nagadi Bola, the Gold, the Kanuka Kuntri, Bolon Korea for Bola Baran. Goal area, Terrain Libuni keeper. Dihemir to Admihar for Tamahafu Egar Minatu Ekulu, Mihar for Tamaf, Egar Minakun could free him from Moti, Nedland, and Jasu in a conjugate. Nedland Kuntrin control could laugh. Emu half the Korea Dimbola at Lankuria Mian Dion. At the Fanfrat and Matin Dimbola control, Korean Dumfries, Nagadi Penetrating, go there, Karati Magami for seven, Nedland Kuntri, Jajo, Kari, the Sweden Kuntri, a pair called the corner. Go there, Kana, Kari, Huri, Nedland Kuntri, Jam, Masakura, Barmer, Borakuri, Fonova, the tournaments, Kari, the Sweden Kuntri, corner, Kabola, pair called. Corner Nagar. Penetry at the Netherlands. Hakulun Terry, Diaria carries about the Fraterman, the country, Marco Leg. Gold the Retri about the Melanogi in our number, Robby Marco Leg. Nagadin Corner Gold the Retri. Children country in Bolon Korea for our baller who hung out and service country on the behalf of Medha Sabon Bear. Barman at Kule for Netherlands, like a Sweden local energy. Netherlands Gelo. Penetry a Kana Dimava Kago to go borrow if I'm here Kuntri and then Kuntri a Sweden half three million. Korean Lone Fatabula, Lone Korea, the penetry at Mahur Kuntri, Boratla, Korean Nagadim, Borama, but a Matabatin Diego, the Forgotten Bear. Gold Kurmatin Leaf, a Jew, Sweden. But the argument of me, World Cup match the video, not the TV, or the Balero, Faha Kulle, by him, Bafunas Faha Kulle, Kantu, Danaval, and Argonus, Tangra, Undagua, Kame Ule. The argument of the Argonus may Kurige World Cup because Mitch Balad, me, commentary, didn't move first to leave. When he got training around Faha Kurkum, Dano and Skumutre, and we have Nedas Kuntat Lava and Fratar, but the penetrate carrier Kuntri, Dimbo, Sweden, after him, Sweden Kuntri, the Faha of Balan, Ula Korea for Alemuni, Medro Kansas and Saka, Armatin Borat, and Edland Kuntan, and Sweden, half the Regamoni at Lava, Armacha, and Bula, Armatinoga carrying Embrilafa, Korea Denglefa, carry her Kuntri, Jasal, and a Borsla Marmon Korea in Galafas, Armatinoga carrying Korea Divi, Armatinoga carry her Kuntri, and a back of the Midden, and Alumna Sweden, Nedland, and Amber Tam. I don't want to make good of a solomon who fly half a hand. వరం ఉండగు వాగుతకి జర్జీ కొడుకు ఫ్లోరిస్ట్ వాడక ఢిల్లీ ఫోన్ అధికారి జాఫిన్ నంబర్ తనకుడు హిమవి మాడమే ఉండగు అని గెస్కోల నంబర్ గ్రే బోల్ అట్లే పెనటి ఎక్కారని డిఎర్ ఎక్కారని కురియ ఎంగాస్ కురియ నగాది బోడం పెనటి ఎత్తలేమి ఫారుక్ సీట్ అనుకుంటుంది దిఫా కూడా నెదర్ అనుకుంటుంది బోల్ కురియ ఫోన్ అయితే తనకుడు బార్ వేజ్ గోల్ దారిమతి బేరమే కురి బోల్ దిబే తొమ్మస్ అయి కురియ హెన్నస్ ఎఫ్రికా రంగ ఫమిల ఆఫ్ సైడ్ ఫామిల సాధ మినిట్ ఫుర్ తమాఫం కుళే ఇఫ నెదర్లాండ్ బండి ఎల్దండు జాఫ్ స్వీడన్ అక్కడ నేను ఆఫ్ సైడ్ వేసాం పెనటరీ ఎత్తనే కురియ ఫోన్ వాదని స్వీడన్ పెనటరీ ఎత్తనే స్వీడన్ కొలిసిన కురియ ఫోన్ వాదని కీపర్ డిఎరియా క్యారింగ్ కురియ దింబోళం హీన్ అత్లాంగ్ మరమణ కురియ జిల్లా మెతరే అరిమతి ఎంబడి లాఫ్ అరిమతి పెనటరీ క్యారి కుంచెక్ జస్సా లాఫ్ నేను కెస్ కురియ మిదిని నైజిన్ నేను మెతరే అరిమతి దింబో స్వీడన్ హాఫ్ తెరే స్వీడన్ కుంచిన బోళ కురియ జస్సా కురియ ఫోన్ సెన్స్ దిమా కుంచే దింబోళ సీదా కుంచే కోసం ఏరియా త్రీ వన్నని వదజి హతర కుంచే కురియ ఫోన్ వాదు బోళ కురిమతి కుంత్రే గారు జహుణు కమాల్ నుజయ్ దియ గోల్ గారి మతి గోల్ కురుమతి జీవన బేరీ స్వీడన్ కుళంతరింగ్ దే బోళత మిస్ పాస్ వాత అలమన వరగిన ఫెన్ అలమన మిహాఫ్ గమ ముళింగ్ మీ ఫెన్ అని నెదర్లాండ్ కుళంతరి స్వీడన్ హాఫ్ తెరే కుళేత స్వీడన్ కుళంతరి అది వారంగుల నెదర్లాండ్ హాఫ్ తెరే వద్ద హమల్లాంచి ఫెన్ రెఫ్రీ అది గోల్ కురుమతి పెనర్తన లీఫ్ జహం జహన్ కీపర్ రెఫ్రీ అయితే బోల్ దాడు వ్యామడు వేగి బోల బదల్ కుల్లం బేను వేగి రెఫ్రీ క్యారి ఇషారా కొల్లాఫ్ కీపర్ బుణి బోల మిహార్ దండం బేర్ కొల్లాఫి ఏం బోళే గోల్ కురుమతి బాబా కురియ ఫోన్ వాళ్ళే కీపర్ జస్సాది బోళ గోల్ ఏరియా దిమాద్ హోరే కురియ ఫోన్ వాది బోళ మెదన్ క్యారి ఫ్రెండ్ జీవ బేర్ ఫణర మేటు కుళేఫ్ మోతి నెదర్లాండ్ వాణి ఫస్ట్ వన్ మెట్ రేగ దాడి జహా నవార్ నంబర్ బ్రోబి జహాద్ దాడాకి ఎక్కే సుమకు నెదర్లాండ్ కుడిగి నెదర్లాండ్ హాఫ్ తరేం బ్యాక్ కూడా ఫాతు డి ఏరియా గణ ఫలా తరిమతి హిడు కుళం త్రియ వెన్ హైక్ అట్లాఫ్ కురియ సిన్సాకల్ కులాది మా కురి కుళం తిగిన బోళే ఫెంగ్ ఎవరు గని ఫాతు కాబూరి ఇంకా జస్ నైగి నట్టు అల్లాఫ్ అరిమతి రంగా క్యారి మెదర్ హోలస్కో వదిగి కురి ఎంఏ అన్నని ఫైనల్ నంబర్ కుళం త్రియ వెండ్ వ్యాన్ అట్లాఫ్ అరిమతి కుళం తిక తంకుళ ఎత్తరే నేను దిమ్ బోళ అట్లా కొనే వెండ్ హైక్ అట్లాఫ్ మిదిరి నవార్ నంబర్ బేరి అని కురియ ఫోన్ నవార్ నంబర్ కొంతమంది సోళ మినిట్ ప్లేస్ మధ్య అది సోళ నగాదిన్ బోళ బావిస్ నంబర్ డెమ్ ఫ్రైస్ కురియన్ నగాదిని వెట్టి కిరియ కిరియ ఆయన ఫైల్ అవ్వాలి అవ్వాలికమే నువ్వవ్వాకమే సడవక మారంగా దన్నా కన్నే మీ ఫ్రెండ్ ఏం కదకుండా కొమ్మోతే కుళం ఫషన్ అదే అడమ రిప్లే ఫండి కుళం ఫషన్ కుళం ఫాఫ్ స్వీడన్ కుళం తిరిగి బ్యాక్ కూడా ఫహత మెదరే హెడ్ కుళం తిరిగాయి నేను అరిమతి దింబోళ స్వీడన్ కుళం తిరిగి అన్ఫరా అరిమతి మావడే అరిమతి రుణాకారి హెడ్ కుళం తిరిగి సెన్సాక అదిమాదం స్వీడన్ కుళం తిరిగి ఫహత దింబోళ ఏరియా తిరిగి హెడ్ కీపర్ మీ జస్సాలి కీపర్ అరిమతి అమెరికారి బ్రబి అబద్ధే కురియ దిఫా కురియ ఫోన్ వాళ్ళ కొంచెం కొల్ కురియ మేని గుడ్ మోన్స్ అండ్ కురియ ఫోన్ వాళ్ళ అమ్మతరే కారి నెద్దండి కుళం తిరిగి బేర్వి గుడ్ మోన్స్ అండ్ ఫహతం పెనటేరియా అదిమాదం ఎల్లి బోల్ అట్లా లిండి లెఫ్ ఏరియా తిరిగి అనకేస్ కీపర్ అది కీపర్ పెనట్రీ తిరిగి అరిమచ్చక జిహి లాఫ్ బోళే ఫైన్ మర్జుల బోల ఫాదర్ దమాద అని ఫల తనమతి హుడి కులం తిరిగి దీఫి హెయిన్ వెనకార్య హుడి గోబి మొట్ట అని ఫల తనమతి కీపర్ అది దీఫి కీపర్ మడవన్న కురియ ఏరియా బేర బోళ కురియ జస్సాలా కురియ ఫోన్ వాళ్ళ బోళ నెదర్లాండ్ పెనటరీ క్యారీ నెదర్లాండ్ కులం తిరిగి బోధం దిఫా కుల బోల తంగుల ఫాదర్ పెనటరీ క్యారీ బేర్ పెనటరీ అదిమాలు అరిమతి కన్నాదిమాలు నెదర్లాండ్ కుళంతరియా బోల్ జహం తిరిగి కారి దే స్వీడన్ కుళంతరియా ఫాల్ కుడి లీఫ్ జహం ఏరియా తిరిగి హెడ్ కుళంతరియా ఏరియా బేర్ ఉంది దీఫి డెమ్ ఫ్రెస్ నా బ్యాక్ కూడా ఫాదర్ డిఆర్ క్యారీ హెడ్ కుళంతరి మెత్తరం దిమ్మడానికి డెమ్ ఫ్రెస్ దీఫి నెదర్లాండ్ హాఫ్ మెదాస్ ఆగమని మడవన్ బోల కొట్టము కుడి హాఫ్ మెదాస్ బ్యాక్ కూడా తంగుడు ఫాత వెనకారి హెడ్ కుళంతరియా జస్సాలి కుడియా దీఫ్ సెన్సకల్ కుళాది మాధవ్ హెడ్ కుళంతరియా నెదర్లాండ్ హాఫ్ తెరై Netherlands Kulun 3 as Medan Orong Hura Scott Dimbola Sweden half three Kulun 3 Anikas Netherlands half three Fahata Medini Fahata short pass take Mihar Jahan Netherlands Kulun 3 Mikulani Deland Sundar Netherlands Mati Miharo Leaduga Then Fries half game Meda Sabum Ball at left Mihar Murani Sweden half three Madam Kulemu Armati Jasala Fanika Sarimati Rugakani Jasala Vetra Jasala and Fahata Digi short pass take Medanahe Jasam Kulemu Kuria Mianani Vendehek And if you are a team, you can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. You can see the team. Atlan Korean Arimati Rakarijan, Defak Korea from Medan Huruskong as Medan half and Sweden Kulunti, but Due Hennes, Isaka and a ball and Rifat in the Saliba, keeper at Laf area, Baron and then Kulunti and Deria carrying Arimati Atlan, Afghan Gera, Medan has some Arimati Jela for Arimati Rakari, Kulunti and Fatu area Tiranikas keeper, keeper area Baron, Dimbor Atlan Kulunti, Military Jela, Arimachika, Imbula, Military and Stankula, Arimati and a car who Kulunti and half Medan has some Medan half. Sweden half train at Lagi. Tongue Fatum, the Medron Carri, who recorded a Korea Dimbola Meltering at Lagan, Netherlands Kuntra Dam, the Sweden Kuntra, Victim of Defago, Fatlago, at Central Carri, at Korea Divi, Medron Carri, as Medron Hurasco, Vatican Central Carri, Amoteremi Faro. Netherlands Kuntria, Etano, Bola Hodon, Falco for the Sweden Kuntria, come with a free, Netherlands and Defage, and then half train. Sweden Kuntri and Demfres Gaga, he fed it. Netherlands got German Korean mass and Sakadima Kuntri and Demfres back or Fahata, Sandimbola Korea, Div, Sweden, and Sakatra and Dimbola and Kess, Robbie at Lag and Medrum, Military and Fahata, Jedot and Kess, Sweden Kuntria, Fowler Stample, Gina Combinani, Dengre Bay, Mifar Kuri Fowler, Gulligan, Leaf, Jeho. Netherlands and Sweden half Terem, Far Korea for Walani, half K. Yaganaka Medinga is about Metro Kurtakula and Matin Diria, Kanadima, Kavato Bola, Bava, Korea, Penetra, Kanadima, Netherlands, Hosko, Kurti, Adiv, and Kurimati Miraburi, Bernhardsen, and Attack Kurifana, Difa Kurifana, because Netherlands Kurti, Penetra, and Nagadibola Golderia, Golderia, Carri, Penetra, and Kurti, Bolatlai, Netherlands Kurti, India, Carri, Dimbola, America, Diveria, Golderia, Kanadima, Kurti, Katano, Faro, Referee Carri from Belav, Netherlands Kurti, Penetra, and Kurifala Guliga. I was a minute to play in the army. Mihar Moti hydration break not the fame ball about Kurdif. At the mid team FIFA ranking of Balalar Netherlands Morini ranking Avanaga Sweden Morini ranking at Tiris Hataruanaga FIFA ranking of Balalar. At the Mihar the team Kuntrimus as fame ball about Kulamati bench carry. Mihatanangaru, Bavis, Mirtuke, Kungafung Yoga. Diller Jav met in Netherlands of Korea Kule, Navar number Brobe, Mifaf, the first one of the Tereg for Tamil and Javan, Devil and Javan, Sola one of the Tereg. Then I have me Arome Kuruma Balalaro. Netherlands Kuntri, Molimus, Sweden, half Tereg Kulamunda, Tarman, the Fortamalan Javani. Netherlands ke fortamalan Dumfries புரஸ்குதி போல் பெனல்டி ஏரியாத்திரை நவார் நம்பர் ஆறா குரியஃப் நுவாதி போல தேவன போலே சம டம்ஃபிரஸ் நகாதினி வெட்டமும் வண்ணமும் நவார் நம்பர் ப்ரோபி குரியஃப் நுவாதி போலியை காணவாதி ప్రజలు కూడా ధన్యవాదం ఉండి మీ వరల్డ్ కప్ మన వీడియో మొత్తం మెచ్చు బలం ఉందని మెచ్చు ఏం వరల్డ్ కప్ తగ్గ ఇదాఫ వీడియో కవరేజ్ కావడం సహా కొలివిని మెచ్చుకి హమ ముహిమ్ము తంతం కొలి ముందారు అలవన ఏం మందరు తప్పే వరం ఏం వేగమే అలమ తాను ఉండగు మెచ్చుగా ఇవ్వగొత్తు హిగా కంత గిణిస్తే వర గిణేరు వందే కూడా ఆమె గొత్తిగా మిదన్నా మీ దాయరగ బై బేఫనస్ మేధస్ అలవన్ వారి కొమ్మ సహాకారి బేఫనస్ సహాకరి అలగొండే సేత్యమ వరబడ సహాకరి ఆమె గొత్తిగా బ్రేక్ టైమ్ కనువత ఇంజరీ టైమ్ మీ సపోర్టర్ అనువత ఏం దిమా దిక్కగా విస్ మీ వరల్డ్ కప్ కావడం మీ వీడియో కవరేజ్గా వరబడ సహాకరి ఎంత మెచ్చి కుడే ఉందారు ఇసారి ధన్యవాద గోల్ కుటుంబతి జిహుమైన జిహం కురియ ఫోన్వా రెఫరీ కఠినడు అడుగు అడు ఇవే నేను జిహం కురియ ఫోన్వాది బేర్వి బోళ బేర్వి కమెకాచి ఇవ్వకొత్తుకు అనుమైన ఫెనిగిందని కూడా మీ సపోర్టర్ నువత అది ఇది మాదకు మనందరికి రోజు పెట్టేసిన ఏం కావాలి కావడం మన అది అందు టిబే ఫోన్ మీ వరల్డ్ కప్ రేడియో కమెంట్రీ మీకు గణిస్తే స్క్రీన్ టీవీ బదాంకు అవ్వాతి అనుమైన వరం ఉండదు ఎక్కిన ఫార్ నువ్వు ఫ్రెండ్ వచ్చి అనుమతి నువ్వు ఎక్కియండి ఏం ఏ వాహక అనుకుంటాను వరం బై బై ఏం బే ఫోన్ ఫాహక ఫార్ వీడియో కవరేజ్గా తమ్ముడు ఏం బ్యా ఏ బొడుకమ్మ మెచ్చుకోలే ఉందారు హాస్యకో ఏ వగతుకోలు తెలియ వరం ముహిమని మెచ్చుగా బాగు బలం అది అటు ఉత్సవ బే ఫోన్ బే ఫోన్ అని మిహారు మెచ్చుగా బాగుంది ఏ బోల్ ఏ ఫ్యాన్ కొడుతూ రింగ్ ఉడే ఎరువేస్ అనుమైన ఫ్రెండ్ దాని కుమ్మెస్ ఏం మంజర్ ఏం ఏ అనుమైన ఫాహక వాహక కుళం ఫస్ట్ టీమ్ కుళం తెలిసి ధనమతి ఎత్తులు లిఫ్ అయ్యి జెహు స్వీడన్ కీపర్ పెనల్టీ ఏరియా కారి డి ఏరియా కణా దిమాగ కారికి బావాలా డి ఏరియా కణా కారికి బావాలా కుడియ ఫోన్ పెనల్టీ ఎత్తులే బావాలా ఫన్సవీస్ మినిట్ కుళే ఫుర్తమ హాఫం వస్తే ఇంకా నెదిలం దిలండు జహాఫ దేశం కుడి మొత్తం నెదిలెండ్స్ కురియ ఫోన్ వాళ్ళు బోల్డ్ స్వీడన్ కుల్త్రిన్ కురియ ఫోన్ నెదిలెండ్ పెనల్టీ ఏరియా దిమాలు అరిమతి నవ్వు ఆకారి నెదిలెండ్ కుల్త్రిన్ కురియ ఫోన్ స్వీడన్ కుల్త్రిన్ గజీఫ స్వీడన్ గహిన్ కుల్త్రిన్ కలిపి జైన పెనల్టీ అది అరిమతి నవ్వు ఆకారి కుల్త్రిన్ దింబోల్ హాఫ్ మే దాసం బ్యాల్ ఆఫ్ అని కెస్ ఫాహతం అరిమచ్చ దింబోల్ అరిమల్ అత్లాఫ్ ఏరియా కనాది మాహుడు కుల్త్రియ గో అరిమతి దింబోల్ పెనల్టీ ఎత్తనే మీ ఫార్ జస్సాలి వని కిరియ కిరియ నెదిలెండ్ కుల్త్రిన్ దిఫాక్ అత్లా కురియ ఫోన్ వాళ్ళు బోల లిబెతో మొరణి నైగెన్ స్వీడన్కి కుంతి అట్లా ఫనిఫరాత్ అనుమతి దింబోడ పెనల్టీ ఎత్తి మాకి నాగి దింపడి ఏరియా రుగమతి కురి కురుమతి హుడి నదిన కుంతి గాజి బోడ దేగుతు ఎల్లు మొక్క బేర్వి హాఫ్కి మెద్ద పెనల్టీ అది మాదం హెన్ స్కోర్ దండి ఆస్పత్రి క్యారి స్వీడన్కి ఎల్లు ఎల్లని సబ్బీస్ మీటర్ ఫుర్త మాఫం కూడా ఎల్లా కుళంతరి ఇస్తిహార్ ఉన్న బోర్తక ఫహత వరబడి జిల్లా ఫెల్లి బోళ గోదరి క్యారి హత నంబర్ కురియ ఫోన్ స్వీడన్ కుళంతరి కురియ ఫోన్ వాది బోళ దియ కుళంతరి గ్యాగ జీఫ్ స్వీడన్ కుళంతరి గ్యాగ జీఫ్ దియ బోళ గోల్ గణమతి బేర్ గోల్ కురుమతి లీఫ్ ఎజ్ స్వీడన్ గే కుళంతరి యొక్క అబ్బాయి కొడుకు ఉదాం ఉషోతను రెఫ్రీ అసలు అదక్క లిండె లోఫ్ అయ్యి అనేసి అయిన ఫర్వా కాను ఉదా కుడుముకు బ్యావర్ వెజ్ గోల్ కురుమతి లీఫ్ ఎజ్ మిహార్ ఫ్రెండ్ రిప్లే స్వీడన్ కుళంతియా కురియ ఫోన్ వాది బోళాగే రిప్లే అది స్వీడన్ కుళంతరి బోల్ దిఫాక ముంతరి జహి లండుగే నెద్దెన్స్ కుళంతరియా హురస్కు ది బోళయ నవార నంబర్ కుళంతరియా బ్రోబి ఏరి వేణు కూడి ఆఫ్ సైడ్తో మన డెమ్మె ఫెనిగింది ఎగ్రఫస్ కుళముతనే నెదిలెండ్ కుంత్రి మెదు క్యారి అసన ఫిరత్ అనుమతి హాఫ్కి మెదవుడు పెనల్టీ క్యారీ అనుమతి నువ్వు క్యారీ కొంట్రోల్ కొల్దా నెదిలెండ్ కుంత్రి స్వీడన్ హాఫ్ త్రీ గెప్ కురియ కారి కుంత్రి నట్టు వాళ్ళ లిండ్ ఆఫ్ నట్టు అయితే వద్ద హాఫ్కి మెదాస్ జీల్ ఆఫ్ అనిక స్వీడన్ గెహిం కుంత్రి నట్టు ఫాత జీల్ తంగుడు ఫాత సెంట్రస్ కూడా దిమాదం దింబోడు అత్యాన్ కురియ దేవతో మన ట్రైన్ చేసి అట్లాఫ్ సీదా పెనల్టీ అయితే నగాదం చేయబడు ఫాస్ట్ స్వీడన్ కుంత్రి అట్లాఫి ఇన్ను హాఫ్ త్రీ అట్లాగి అరిమచ్చక జీల్ కురియ ఫోన్ వాళ్ళు బోడ సీదా నెదిలెండ్స్ కుంత్రి దేవుడి నెదిలెండ్ హాఫ్ త్రీ నెదిలెండ్స్ కుంత్రి అట్లాఫ్ Atlah meten gua carrying kuriya tir tir floral bola adri meten gua carrying atlah kuriya ngan ekas meten nedel ne kulun tirin bola atlah barak barak gap kua kuri mati abur jalan baru kulun tiria lengge bega natu ada fahat jilaf kurang kumar jilaf tanggul fahat wni tim gua hen kulun tirika hen maru mana kuri jilaf meten terhir kulun tirika divi hen hari meten jilaf kuriya fonal baru kuri mati Sweden kulun tiring atlah gem bidani kuriya sensa kadu meten gua carrying as meten gua horas kau vadi jalan nedel half tirin kuriya tim bola hari fahat tarik mati husko kulun tirika bagua jilaf hen tim bola penalty penalty gua main kontrol kuli bola Maa bodoh Bharat dia gol dari atas referee juga gol garis mati bel. Barat ragu lagi ni isyarat kau tu mak ini dini bola. Enam sesi na main control kau di bola. Maa bodoh Bharat control kau di mana ragu lagi control jadi. Nukur mana ini ke? Ini main control kau di bola dia. Maa bodoh Bharat kau gol dari atas referee juga garis mati bel. Wei ayari. Gol garis mati. Nenek life aja kuriya phone wal. Keeper mandor bola kotor mau area teringas area bear hur kulentri a dia area ganfara tarik mati penalty a carry ni bola atlet Netherlands half teri Netherlands kulentri miani kuriya nawa 20 minit miar mati fortuna fung kulayfa Netherlands day Sweden nakalane nuzhe center zakal dimalu Netherlands half teri when heck atlet center zakal kola dimalu hur kulentri a when jikang ganfara tarik mati hur kulentri a dimalu miani ronga carry Sweden half teri center zakal dimalu bola fan demi kaya matkari di Sweden kulentri atlet Back of the fat area to the keeper area, bear penetrate Kanadimal, Guru Kunjika penetrate a carry. Nigen Fahatan Dimborakas area to the Fahatan Midian Kuntria, penetrate a keeper, Golden Kanadima, Admati for a penetrate Admal, Kuria defective and Kuntri and Kuria Dimbora, Godmodosan, Natlaf, half the Medas and Kuria Sweden, half turning and carry Kuntri and Natrova, Armatin Dimbora, Tag, Medina Kari, Kurija, Fora, Bora, Tag, Kuria, Penetra, and Fratra, Armati, and Horani, Busco Kuntri, Dimbora, Mifarma, but a Madrid, penalty point carrying. Netherlands kurun tiga difa kuri penetri adi malum bear kundi. Ilu live moti Sweden na. Sweden na ilam mideni negro, migrant eli ball. Goodmanson fahum eli. Ilah kuri adi ball. Lindelof kuri adi difis. Penetri adi tereng. Sweden kurun tiga kuri phone adi ball. Gol dia kana carrying huras fikin dia utak gus gol dia arimati dia. Bear gol kuri mati Netherlands live. Jome tiris mete fortuna fahum play finger. Dia semua kau nederland mati kuri, gol kau mati leh, fajar kau kuri fono. Penalty area tereng, keeper jasa air mati uru kunci yang na area beran di area kiri boleh fajar di area gan fratan mati mati penalty gan fratan mati, dim bola nederland kunci yang kas dim kunci yang mizni, grab, atne meltre wadik. Nederland half tereng kuri yang na fratan mati dim bola atne marban kuri. Wendhek atlet sensa kadimar hukum tiri dia meten gua carrying atlet kuriya. Kim gua hukum tiri kena banyak orang kas fahatan Netherlands sensa kadimar hukum tiri Netherlands hukum tiri atlet kas meten kuriya deep grave. Sensa kadimar meten gua carrying hukum tiri jasa libol yang meten banyak orang fahatan kas Netherlands half tiri Netherlands hukum tiri mihar mikuleni. Hari mati orang gua carrying sensa kadimar Netherlands hukum tiri atlet maa bodoh bas fahatan area tu hari mati huri keeper. Kuriya fonwa di bola arimati orang yang kari Sweden kunci injih itu lalu ya bola sensa kadimana arimati orang kari meten orang kari Sweden kunci kuriya fonwa di bola beru. Ello Netherlands dah live mati. Bola boleh dana mati pas kunci ekwa di bola. Laga kan nanti keeper. Ini ambil nikmat bola beru kalau itu bola dana mati otim ello huri kunci ane ello huri. Sensa kalau di malu, leaving Eldu memetun orang scaring half ke metover memetun orang ke Netherlands ke Eldu half tren memetun orang rasa kuriya Eldu bola, maybe kuriya phone wali Sweden half tren dia betul betul bola berwi, Eldu Sweden al leaving mati memetun orang nothing kalah betul, oleh sebab kita kalau kuriya jila Netherlands half tren bola, sih dah Netherlands pun teri yang ham memetun orang bola, memetun orang rasa kuriya phone wali bola Netherlands pun cakap kuriya jasa yang semua bola barwij, good musim back bola fahatak area tu lagi keeper. Keeper Udmosa jasa di bola meten orang huras kong atlet kuriya menani Sweden half gian kan meting kan sabu hari matin jilai kuriya ngas madu jilai mir anfra tan meten orang kuntri Sweden kuntri sen sekali dengan meten orang carrying kuriya ngas meten orang huras kong Netherlands half hari jumbo half meja sabu hein atlet ngos penetrate atre vanne hur sah number div godre carrying phone wale jasa lewuni bola gian ya Gyökeres jasa lewani gol dari atlet dia bola keeper atlet. Mana mana hono kiriya kan. Rangala fire and hair kolla apa. Rangala shoot kon nulewani. No number kon dia isak ene dim bola gol dari kanak kanak ene kontrak. Jasa kiriya kiriya lewani. keeper bowling. Netherlands kulunturins and sakal karin bowl at hemu half ten aramacha gajel and kuriyam 33 minute for tamafun kulay Netherlands wani delandu jaf Sweden ka dadenu je for tamaf ke kulun kuriyam Netherlands kulunturin bowl at hemu kuriya grave as kuriya fona ba aramati half ke medha sam Sweden half teren Sweden kulunturin bowl hod masay kuran Netherlands kulunturin medru matin back la fata din bowl when heck atlanta smedru hurasko kuriya wanuma ke sensa ka teren kulunturin Sweden half teren Gepko at last Arimachaka Jela, Armati, and Kuntri, and then Kuntri, Tinkuntri, area three of one, Medanimia, Sweden, penetrate of one, Rogue, Kari, Mithi, Rogue, Matika, Tinkuntri, Tin Dimarva, Nedan Kuntri, at last Dion, and for Armati and Castin Bola, Kuntra, Kolda, Sweden Kuntri, and Nakta, Fata, Afimedas, and Dion and Bola Kuntra, Kolda, Marman Kurian, and Bolifa, Ingala, Kotoka Bola Kotta, Armati, Jela, and Kurian, and Kas, Arimati, Runga, Kari, and the Gekko and Kuntrik and Kuria Dimbal and Penetra Dimal, Albertinoga Carrier Kuntra and Castanko Fat, who have meeting has some Dimbal and Nedan Kuntra, Fatigla, Sweden, half there and Nedan Keeper Fia of Ria Kuntra, Mivogut Mitibi. And they meet Dana, me Machu Gina Vagutama, Machu Dominator Gogan Dinner Ball, he fat and Nedan Kuntra and Kuratan, I'm referring him with Dani. When Hek Dimbal at Lang Hameda Sabo, Gekpo, Penetra and Radimbal and Barabarek for Korea von Wadi. Probik fummangara kuria fon wal masai kuria hen sena faya no fori ashar number kulun tria mi far melen bola ena faya no far gol gar matin deu to spear gol kul mati libun jeh kuria fon wal anga seria beru kuria mi enen ni gren metren atlaf ari mati hur kulun tria kahap meding ha sab marwan kuria jilaf hi en nei ena atlaf ari mati kar hur kulun tria jassa sweden half ten ena kuria sensa ka dimalu ari mati nga kar hur kulun tria far mati They must equally end this ball, the river or bar and as I'm at the Netherlands and Saka de Malum Bear. This is first met to play for Tama from Netherlands, the Sweden and Colorado. Netherlands again. If we can have this more left, Netherlands Quinton, even half the same Saka Malum, and Metro, also Sweden half the Libora. Netherlands country at Lan Korea Devet to Massacre Sweden country and Bolatlaf, Armati Korea Dias and Sakal Karun country and Bakla Father Tangla Jilaf, and Bung half turning and country and Bolatla Marmon Korean as Medruma Kari, Jihilani and Sakal Ronga Kari, Armati Jilaf, Good Mosan Atlaf, half game meeting has a Hurricultre, Divi and a Mundi Kari Hurricultre Morini, half game meeting has a Gagaraka, he and Atlaf and Frat Armati, Uskola, Netherlands half the Hurricultria, Bern Hudson Atlaf, Contra Kotangla Fatum, half game meeting has a Gagan country and Ethering and a case. Carlstrom and a marble as fat, Medini. Here, Central Fresco, Korea Lindelof, a captain and Korea Dimbola, Medin half, Atlas, and Kunze, Korea, and Hatter number, Korea, Dirk, but the Southern Korea football, the ball keeper, me for the fact of betting of area bear, and it gets Atlas, number Kunze, Bart, Santa Penetra, Nagadibo, Goldia, Canada, Nedan Skunze, and Difa Coffee, Afghan, Medin has a Marimati, Bola Contract of Sweden, Kunze, and Castangle, Fat, Medini, team. Jack Stoma and a Fatha Medro carry her country at the Boras and Circle at Terendi Filinlof, Atam Miramal, Netherlands half Tereg, half Medas, and Empty Borat and Korea, Devet of Masakrum Terkaridia, Netherlands Kuntria, Boratlam, Sweden Kuntria, Ariel and Vetuni, Dorofra, Netherlands Kuntria, and Boratlam carried the Sweden Kuntria and a back of Fatha Medin area carry her country and Hamajila Maron Bola Contra, Kola Hamajila carry her country at Jasali, Venheka, and a Frat Armatin Dimbor, Dumfries at Lan. Marjilla Fenskar, Kuntri and Castangle Fatum in a grave, Grammetre Kuntri and Nedland half the Remolets and Sakadman Kurijil and Castangle Fatum half Medinas or Kuntri area bear and Nikmuri Nedland the keeper and Medini Keeper Kuria Dimbola at Lag, Venhek, Medron Akari, Kurias Medron, Hurasko, Arimatin, Wakari, Sudan, half Medas or Kuntri, Dingo area, Triangle, Decontri, Tinkuntri, Kurian Nagadim Bola Golder, Tremi Far, Difa Kuri, Lindlof, Difa Kurbankas, Arimatin Berm, Kurin, Libeto, Massacre, Negrin, Sudan Kuntri, Jasali Bola, Nedan Kuntri, Atlang, Penetra, Canadaman, Penetra, Kuria, Jalen Karuri, Sudan Kuntri, Gajif, Libri, Anakas, Faja, Sida, Nedan Kuntri, and Tangle Fatuetre, Gekko, Kuria Dimbola, Kavish number Kuntri, Atla Kuria, Fono, Penetra, Canadaman, Kuntri, and Atlag, Madame Kurita, Melende, Nagadim Bola. Area Tremifar, Sweden Kunta and Difa Coffee, area Bearman Casatan, Korea, Grave Korea, Fonovado, Tamasekura, left Tangle Father Gila, Meter and Nedan Kuntri, Sweden half Meter and Kuntri, and Arimacha Dimbola, the Penetric and Adamanakas, Nedan Kuntri, and Madame Bolef and Korean Adio, Tamasekura, Kurimatur Kuntri, and Pere, but just see the goal at the back for the ball of goal directory. Keeper Mifar, Gudula Bolatli. 3 minutes for Tama from Kulef and Nedan, when he didn't have. ස්වීඩන කදන්ඩේ නොජයද මේ ගෙක්කෝ කුරිය ෆොනවාද බොල කීපර වර බාර ෆොනවාද හෙනස් කීපර ගුදය බොල ස්වීඩන් කුළුන්තර පෙනටරයක් කාරි පහතුන්දි බොල් ඉද ත ර ර මති නෙදල කුන්තරේ ජහි දෙවන නක බෝ හෝද කරිය ොනවාද චර පිනටරිය කන කෑ සිට පුතිර බොල කරිය ොනල් බල දෙවන රන කැස දස කර ොනවාද කරිය නෙදල කුන්තර බොදු පාතුන් ජසාල සැන්සකල තරේ හරි කුළුන්තරිය වැන් හැක එන කුරිය දෙම් බෝල හක මදසන කැසවිටන් හ තරේ හක මෙදා සබ නද කුන්තේ බොල මට ජිල්ල තංකල පාතුම් ගෙක්පුය ඇනි සැන්සකතරෙන් පාතුන් රෙව් කරිය බොලත් මරමන කරිය ජදාන කැස් කරිය දීී. කුරිය ෆොනවාද ගෝල් කුරුමති හුරස්වෙන් ගෝල්ගේ අනුමති දනි ගෝල්ග දනි කෑරින් දා තිරිතිරින් දියයි ගෝදරය හුරස්කො බේර ගෝල් කුරුමති මෝති අනෙක් කැසු ඉන්න ජනම දීෆා කොර්තමහා මිහාර මෝති තිරිස් නෝමිනට කුරේ ස්වීඩන් කුළුන්තර මෙ හාතර මඩමන කුරිය ජීලා බෝල ෆැන්සන් සකල් කෑරින් කුරිය ඇස් මෙදනු කෑරේ ජීලාෆා දී ගුමොන්සන් හ මද සබ ෙදන හ ෙරව පාත ජිහිද තංකොල පාතු ජක්ස්ටෝම් ඇත්ලා මෙදන කෑරි පාතු හරි හෙන්න හන් කුර දි නිදලන් හාතර අනමතර ලොග කර කුන්තරිය තංකොල පාතුනක සයෙන් කුළුන්තරේක මෙදලන් හාතර ම මෙදන කර පාතු ජිල බෑ කොල පාත දිම්බ ලින්ඩල පත් ලෙ අමති කරිය න දන හරස් ද ද හතර ල තර ිය ර ර ර මහට මති මිෆන්ස්කී පර ෆුම්මගර එන්න සරා නම්බරු සෝලම්බර් කොන්තය කරිය ෆනවාය හිදා ොතන් ජයදම බේරිය කාරරි ජිල්ලා කුරිය ෆොනවාද බෝල මතුමතින් දිය බේර අරයි අයාරි කුරිය ෆොනවාද වර බාර කුරිය ෆොනවා සුරස් දනමතින් දෙවත ගොස් බේර ගොල් කුරමතින් ලීෆේජහෝ අද ෆුර්තමාෆ මිහාර මෝති සාලිස් එම්මිනට කුලේෆ නැදන් දෙදනු ජා සීඩනක අධි ලඩෙන් ජය නෙදනට කුන්තරේ බොලතලා බෑකොල පාත වෙන් හැක සැකර බොල න ර රම තිද ල අත්න කරිය ියන්න ග්‍රේ මදන කර ජ බැකු පහත වෙන් හැකන කැස සැටසකගේ කොලා දිමාල න බොල නමති සැස රමති නොල කර අත් මදන කර කර දස කුන්ත්‍රේක එන සවීඩ නාතරය කිරිය කිරිය බදලාස හතු අරිමතින්දි බොල එදන කුන්ත්‍රිය සීඩ නාතරය වද අනිකස් පහතු ටීම හ කුන්ත්‍රක දීව හගේ මෙදහසම ස්වීඩන් හතර නද කුන්තරය කාර හුර කුන්ත්‍රය පහතම් බෙදිනි වෝජිල් කුරිය ඉම්බෝලනකස්කුරිය දෙවත් මෝනනි නිසුඩන හා මෙතරෙන් අත්නා කාරයුට කුන්ත්‍රය ජස්සාල රේන්ස් ජස්සාල බෝල අනික සනරත් අනමති කුරිය දී කුරිය දිම ග්‍රේ පාතන ොකොල හගේ මෙදහස බරි භාවිශ නම ඩම් ෆෙස් නම් ෆ්‍රයිස් අත්ලා අනමති නොග කාරයුට කුන්ත්‍රය අන්නම්බර ග්‍රේ එන තංකොල තනක ඩම් ෆ්‍රේස් විදිනි නම් ෆ්‍රේස් අත්ලා එවර පාත බෑකොල දිම්බෝල ඩියෝන් ියෝ අනමතින් වෝජිල් වාජල් මෙතරන කෑරි කොන්ට්‍රෝ කොල්ල සෙන්ටසකත්තේ මිහිරි මෙතන හොට කිරිය කිය සුඩන් හතර වද අන රත් අනමති දි ොලත්ලය හස්ක ගෑනක මෙද හසර කුන් දි ොලත්ලයන් කුරිය දන අරමත නොග කාරය බර හුස්ක ඩම් ේසේන දි බොල පනට ජල පර්මති ගද බොල ගොලර අතර මි පාර කීපර වැටි බොලත්ලය කුන්ත්‍රයක මා බර දෙවක බෝල කනුවෙන් අර එන්නමස් පුරස්කොද මසෙකුරි බොල කීපර වැටිින් හො දිා කොරි සාලිස් දෙමිනට කොලේ මෙ අරමති නෙදලන්ඩ දේ සීඩන කලනට රෝල් කුරමති ලීේ ජම්පිනට ත්‍රබාවා කුරිය ෆොනවාල බෝන Burmundos atlag as Medron Akari, Medron Hrasko Vadigan Kurian half medals on Mihar Medani, Leondos, who had down the penalty and Akari with Kari Dia, Nedrin Kuruntri, a foul Kuri. Burmund Sunday Kari Kuri, unnumbered grey bench, Kuri foul Akuri and Leif Ejuma Sweden. Medland half Medavre, penalty Akari, Medavre Arimati. Penetaria Karna, Penetaria Garimati Ronga, Danu Garimati Ronga, the Medo of Penetaria Garimati Ronga, Kariva, Utaka Hafki Medo of Penetaria Kari Babas Sali's teammate for Tama from Kurefa or Desim Kumati Kuriga, Netherlands Kuria for Wine, Sweden and Jeho, Sweden and Diha number Negro Kurefa. Kuria for Wine, but a goal. Kuria for Wallaf, Hatter number Kuria, Hain Kuria for Wallaf, Goal Gateria Nevani, at the Sardis, first one, the middle Terega, Kuria for Wallaf, Kuria for Wallaf, Goal Gateria, Wang and Namasaron, Hivani, offset, Hing, Bola, at this Koevis Narwa, referees Kuntrika Waka, the Kalaiba, no number Kuruntria, Isaka Waka, the Kalaiba. Bola ke jehirus beti bi offside position ek gahuri. Hindi ma offside ko ammi ni. Saalis hatar minute kule saalis first minute ko kulum furi ham mani furta maafu. Midland day. Itrova Hatarmet with Kulumi Harkuri and the Nature of it. Sweden half the Ringa Medasa, Sweden Kuntra, Kuria, Dimor, Nedan Kuntri, Atan Kuria goes Medasa, Masakuriba, Sweden Kuntri, I guess Kuria Fonoa, Lafi, Hendamas, Mahabar, and Arakabor, and the Mispad, the only Nedan Kuntri, Hamedasa, Matlan Penetria, Kanadimal, Armati, and Wakari Kuntria, Kurmati Kuntri on a top penetra, Golden Majal, Penetra, Vadakuri, Nagadim Bola Penetria, Bearumi for Sweden Kuntri in control of Lahin. At the area, the country of Fatima and Defak Vankas Hain, Boljant and the country of Kuria for Albora. Penetrate Kanadi Madan Devotagos. Bear we have to be able to penetrate a carry. Sweden half turn, Sweden Gelme, Lindrof. Murat Lamarman Kuria Kota, Kuria for Albora, Tiritring Asam, Medasa, and Sweden team again, Kuria and Fatu Lindrof, the infanting Afarat Armati, Limbora, Good Monson, Atlanta, Kuria Jela Kardia, Kuntika, Natu, Fatang, Emperor Fatu, and Kas Lindrof. Sweden half medals of Lindo Farimati Bolif and Korea goes a medal of Kansan Chakadmaru, a team with the number Negan Namidini, Negan Fahatu, Arimati, a team on Kas. He had Lamajan Hudas Korea Dimbora and Netherlands half military of Vatican Sweden, Kutta Arimati Abate Kuntri, Huskondifi, and the number Gijana and a penetrator can down to the far. Netherlands Kuntri and Hurasalamo Savo, Najan Vetuni, Jehun Leaf Moti, Sweden Hatar Minute. It will go to the Mihar Midane and Dominate Kuleifa. Adios of the days, Sumakam Kuriga Netherlands. Bola Kuria Fonovar, Sweden Gate. Think Runtri and Bola Karimako Lamit to be Ishak Abhori, Negjan Abhori, Bola Kurimacha Vagota. Netherlands get team name terrifying. Hakun three, Osho Villam Sabakun three. Mihar Ram with the bank, he legend, Ben Jahal, free kick to Jahal, Osho Villam Sonataman, Fenna, Vol Hada to be a Kuruntering, Karig, and Kuruntering, Furago, and Kuruntering, Nubako to the Farid, Jagalvis, Eritan, and Gab, a Chips Farid, and Mahaki, then Osho Villam, and Nivara Borg, Viskagi, only Osho Villam, and Mihar Ram with the legend to Jahal, and Roman Fahakore, Kuruntering, Osho Villam. Hatterman train, Demir to Bam Hermoti Kuleifa, Desmok Nadland Moti, Kuriga, Sweden Rejo, Kuria Fonwalam, Jokeris, Kuria Fonwali, Bola keeper, betting of the Fabri penalty at the Mandi of the Gosa, Elinoka Bear. Sweden Gelu Barabara Kuria Fonwali and his keeper, Dipko for Bola, Difakri, Vakri Bola, Armati Bear, Elinoka. Penetrated a trek, Sweden gave a fine high Hakuruntari, area trek, Elibola Goldria, Kanadi Malo, Mete në fundi fakt Bajeria Berën, fyre në kërë të rekurit funatë bërë golder, ja hurat s'ko nge dijen, golder nga rëmatin Diego Tapos Berën. I të rëvë këtë hatër mërë të në tim minët të kulej fëmi haru, e me fahë minët të kulejnë kërë e dherë, adi o samë Netherlands dhe Sweden në këllarë në gjenë ati gjamë oti. Me fahë kërë nga së alamë, me dhe gërë në ka fasërë në të dihëmër këmë të bërë, këmë sërë ka Sweden kërë të në Netherlands hafë të kulejnë dhe kanë mërë, fahë kërëve dhe sërë të varë, fërësë të varës, dhe tim fërësë të varës lëvë fëmani Sweden në. Kërë e fërënë bërë vëgjëllë, bëllëm kërë e fërënë bërë më të Vajel më të tërëm gosë da fafë që më dhe vërësëm sa ka dëmarë me të në lifë e gjënë Sweden në e me fahë, i të rëvë të në libur në hatër më të tërëm me fahë me të kërën kërën me dhe në fahë, fërë të më hafë. Sweden kërën tërën kërën dhe mëra penetri dhe madhë, më bëra kontra kofi eria të rëbën, hatër kërën tërën eria dhe karën fahë të gjilë afë karën bële, në dhe së kërën tërën atë dhe amëtër, në dhe së kërën tërën bëra atë lefë, atë lefë kërën ari bëti në mund hafë, me dhe një hajë sabën kërën asë, të sa bëra me farë, Sweden kërën tërën gajji, fahë të kësë dhe bëni, në dhe kërën tërën me dhe karën kërën fërën bëra, Sweden kërën tërën hafë me dhe asë matë kërën dhe bëra, në dhe kërën tërën në kësë atë lefë, Sweden kërën tërën bëra, fën kërën gjilë dhe në penetri kërën kërën fërën bëra, me farë, të rukë dhe masë kërën tërën, me kërën tërën gajji, fërën a bëru, në kësë atë lefë me dhe në, Igana me kulun tria kusve eria tria vajet satana number vajet tangole fatu diere karu di gaikan na dimbola mi faru kurie fono vade keeper dive ko fami fars corner ka ber ko Sweden ali be devarna corner match ko tin na demme vara dangala bala kurie fono ali keeper usvara muse dandi carry dive ko fo bola difa kuri corner ka bera me Sweden ge hakon tren gol der atre mit bi naga dim bola gol der atre keeper atun ber kol bola area ber Sweden country a hoden ni mase kurani hennes for tama ko kulu ni ge me die deso ko medlan kore ga break time ko ta half ni me for tama ni me mate deso ko medlan kore ga ano me sabra me so hawa ko
1: ආශකරය ෂෙම්රි මිහාර ඕල්මෙන් පොයින්ට් එක බය ආදාර මෙ ෆෙන්නනේ නෙදර්ලන්ඩ්ස් මීරේග මිහා හිසබ මෙ ජෙහි දෙදඬ ඇකේග මෙති 3 පොයින්ට් මෙවගත මෙත හදේ දින් ෆහ හාෆ් ඕල්මෙන් නේග කියන එක මේ දාන්නේ කියන මේ ගෲප් ග ටේබල් බය ආදාර පොයින්ට් ටේබල් ග එම් මේ කුරීග මෙවගත ඕල්මෙන් දන්නවා දාන එකේග මෙති ස්වීඩන් එමි හම් මෙති 3 පොයින්ට් ඒ එමි හම් ටියුනිෂියා කොළ ගැම් මෙති ෆහෙන් එකකම් මෙච් කාමියක් ෆහෙන් වේම එමන ෆෑදා හතර ගෝල අදි 3 පොයින්ට් අදි ෆමියති දෙන් දෙවන මෙති නෙදර්ලන්ඩ්ස් එමන අති 1 පොයින්ට් දෙන් ජපානස් 1 පොයින්ට් ඒ එවර් කොල්ලා හෝ ටීම් දෙබෑ මෙහ නිවගත මිහාර මෙ ගොතුම් වෙජ්ජිය 4 පොයින්ට් නිගත ඔය නිමිජි ඇංගත නිගත ඔය නිමිජි නෙදර්ලන්ඩ්ස් අනකා 3 පොයින්ට් කෂබාර වාන එම් වෙජ්ජිය 4 පොයින්ට් ලිබෙන් දෙන් උන්නානි මිරේ අල්මෙන් තම්කොල ලස්කඩිය ගෙනස් පෙති බෙහොන ගෙනස් පෙ ජපාන් ටියුනිෂියා මැච් Japan Tunisia match mirenu alme ginstene maadama hindunu noy jahar alme Japan Tunisia match ginstene emetung alme na denge anaka Japan to Tunisia to Japan na Netherlands akurin koloniero ga uti barabar ekbar ve pehmema alme na model lafa kure bene mihar ga kulumab ba Japan maluma ke ekashe ge ba kama kama
2: eerste helft erin geweldig voorkomt kama gole to ba da
1: kader Japan maluma ge forsete se ba da na male da geto den alme mirage mi mecha tibe funa me genestena mi ekajahar mi kurani germana ivory costa de ba mi me e group ge meche dem ve sama jehi gen alme fahe jahar tibe funa genestena e group meche e ikodwa kiurasio dem mi mecha ka ki alme ba kurana hen mes alumenge program ti bekona hame mi kuro mi bahut kol teregas itro bahat adi alumenge commentator adi alumenge
3: under website
1: ko chunge bahat alme adu hala na alumenge mi adge mi mecha badar mi mecha kolevigen da stadium ki Houston stadium mi hadde ha dehas disatta vi mi honge jaga stadium hybrid dande mi den mi tanuga kolena mecha ka badar alumenna fene german kiroso mi ulefa emi hangeta sada june ga den almena satar june ga portugal congo skole ho miati den mi vih june ga alme mihar mi kuleni netherlands sweden den thebes june ga portugal uzbekistan skole mi dandu ga den e itrong saudi arabia ya cabo verde skole ni dandu ga e mi chonna ni 28 june ga den e itrong mi group of 32 ngeto 32 mi varwa da 32 ho ga mecha besmita කොළේ වත වනි හැම ජීපා ඒ 29 ස්ටෝනගේ එමච් කොළේ වත හැම ජීපා වනි දැන් ඒ විතර රවුන්ඩ් ඔෆ් 16 අද බද 16 ගේ මැච් එක සිතා කොළේ වත හැම ජීපා වේ ඒ 4 ජූලිය ගේ මැච් කොළේ හැම ජීපා වනි මේ මෙන් තා කොළේ මේ ස්ටේඩියම් කොළේ මොකද මේ තෝගේ වහ කල් මන මේ දන්නවා දමන මෙහා හිසාබ ආල් මන නම් මේ වහ දකා දෙවන යරුග මිරේගේ මේ නෙදර්ලන්ඩ්ස් මේ ඔරි හොදා මිය කාමියාවි දෙලන් මෙති කාමියාව කොපෙහෙන්නම සල්මන ස්වීඩන් ගේ කුළුමස් වකි දරෙන්නු ලිබුණු චාන්ස් ගේ දවර රංගල දෙ ෆුර්සතේ මෙහෙම සෝදා ඒ ෆුර්සතේ කාමියාවස් කරේ හෙන්නම ඔෆ්සයිඩ් ෆෝරන සබන් මෙහෙන්න කාමියාව ගෙන් දි නුදිය ඉලන් මේ ආල්මන ස්වීඩන් ගේ මේ වාහතක දක්කාද මොහිම කොළුන්තරින් නම් බෑදායරුග ස්වීඩන් ගේ ගින කොළුන්තරින් කොළෙන ගම්මන් බේරු ගේ තව එම් වේම එස්ටන් විලා ගේ මේ වික්ටර් ලින්ඩෝල්ගේ ටීම් එම් ඉතිබාර කොළන්තරිය ආදි කැප්ටන ගොතු මේ පාහ කොල් දෙවෙන දැන් ඒ ඉතුරුම් අලුමෙන්න්න සිඩන්ගේ කුළින්තරන්න බදාදායරුග මේ දෙම් පාහ කොල්ද අන කොළන්තරයකි පුරුෂය ඩෝට්මන්ටගේ ඩැනිල් ස්වෙන්සන් අයනයකි මුහිම ඩිෆන්ඩරය ගොතුක මේ පාහ කොල් දෙවන් දනි අදි ජර්මණුගේ මේ වුල්ස් බාග් අදි මැතිවස් එනයකේ ස්වර වරවද කුළ බේරුව කොළ කොළන්තරය ගොතු මේ පාහ කොල්ද වෙන දැන් ವರ್ಲ್ಡ್ ಕಪ್ ನುಕುಣ್ಣೇರ್ ಸ್ವೀಡನ್ ಮೇದು ಎಮ್ಮೆ ಬಡು ಸುವಾಲಕಿ ಟೀಮ್ಗೆ ಎಮ್ಮೆ ಮುಹಿಮ್ಮ ದೆಫೋಡು ಎಕ್ಗಾ ಕುಳೇನತೋ ನೋತನೋತೋ ಮ್ಯಾರ್ ಕುಳೇತೋ ತಿ ಬೆಫುಣ ಅಬ್ಬಡ ಇಂಗೆ ವಡಾನ್ವಾನ ಅಳಹಿನ ಬಲ್ಲೋನ್ ತಿ ಬೆಫುಣ ಇಂಗೆ ವಡಾನ್ವಾನ ಕೋಚ್ ಮಿಂಬುಣನಿ ವಿಕ್ಟರ್ ಯೋರಸಕಿ ಹಮೇಕನೆ ಗೋಲ್ ಜಹ ಕುಳಂತರೆ ನೋಂಕ ಮೇನಾಗಿ ಫಾಹತ ಫ್ಯಾಬ ಡಿಫೆನ್ಸಸ್ ಕೊದ್ದೇನ ಕುಳಂತರೆ ಗೊತ್ಗ ವಿಕ್ಟರ್ ಮಿಯೋನಿ ಪಾಹಕೊವ ಏನ ಟೀಮ್ಗೆ ಹೊರಮೊಂದ್ ಲಿಬೆ ಇತ್ಬಾರ್ ಎಸ್ಕೋ ಬಡವಾನಕ ಮ್ಯಾರ್ ಮ್ಯಾಸಾಮ ಅಳ್ಮೆ ගේ ටීම් තිබේ ෆොනා හැම එනලිස්ටුම් විදාල් වැචස් කරස් තැන්
3: ඇමරිකාගේ ටෙක්සස් ගේ හොස්ටන් ස්ටේඩියම් ග කොරේජු මිදා නෙදර්ලන්ඩ්ස් ස්වීඩන් මැච් ක ප්‍රථම හාෆ් ගේ කුරුන් නිමිගෙන් දේරුග ස්කෝය කි නෙදර්ලන්ඩ්ස් දේ ස්වීඩන් නක රලෙන්ච අද මි මැච් ගේ ප්‍රථම හාෆ් බා ලාරු ගාර්මන්ට් ප්‍රථම හාෆ් ක නෙදර්ලන්ඩ්ස් උන් දේ ගෝල් ෆිනිගෙන් දේ කමු ග වීස් ආර්මන්ට් මි ඔෆෙන්ස් ක වර බොඩ ස්වීඩන් ගේ ටීම් උන් හරකෑ තිරවෙගෙන් දේ තම් ෆොනු ගේ ෆිනිගෙන් දියා ಜುಮ್ಲಾ ನುವ ಹಮದಾಯ ಕೋಲ ಮಾಸ್ಕೋ ಪಣವಾದೆ ಫೇ ಲೆದನ್ ಸಬಾದಾರ್ ಫಸ್ ಹಮದಾಯ ಉಪದ ಮಸೆ ಕೊತ್ತಂ ಫೆಲಿಗೆ ಕೊಸವಾಣಿ ಬೋಳ ಹಿಫಾ ಟ್ಯಾಂಕೋ ನಿಸ್ಬತ ಬಾದಾರುಗ ಫನ್ಸಾಸ್ ನುವ ಇನ್ಸತ್ತ ನೆದ್ಲೆನ್ ಹಿಂಸಾ ಕುರಾರು ಸಾರಿಸ್ ಎಂಗ್ ಇನ್ಸತ್ತ ಸಿಡಿನ್ ಹಿಂಸಾ ಕೊಣಿ ನೆದರ್ಲ್ಯಾಂಡ್ಸ್ ಗೆ ಮೀ ಪ್ರಥಮ ಹಾಫ್ ಕ ಮೀ ಇದಕ್ಕೆ ಕುಮ ಬಾದಾರುಗ ಸೋಬಾ ಗೆ ತೊಮಿ ಹಾಸಕೋ ನೆದರ್ಲ್ಯಾಂಡ್ಸ್ ಮಟಿಗೆ ಪ್ರಥಮ ಕೋಗ್ ತೆರೆಗ ನಿಜಹಿ ನಡಾ ಮೀ ಉಪದ ಮಸೈ ಕೊರಿ ಹಮಲಾತಕ ಬಾದಾರ್ ಪಾಕೊರೆ
4: ಮೀ ಪ್ರಥಮ ಕಮಕ ಮೀ ಶೈದ ಪಾ ಕೊಲ್ಲೆಂಜೆ ಮೀ ಬ್ರೋಬೇಗ ದೆ ಗೋಲ್ ವರನ್ ಹಮ ಮೀ ರಂಗಳು ಅಗುತುಗ ಹವಿಗತುಗ ವರನ್ ಎಫೆಕ್ಟಿವ್ ಕೊಡುಗೆ ಅನಕ್ಕಾಫಿನ
5: ಅದೇ ಫುರ್ತಮ ಮೀ ಹೈ ಬೋಲ್ ಕೊಳಲಿರೋ ಬ್ರೋಬೆ ಫುದೇರ್ಕ ರಂಗಳ ಬೋಳ ಕೊಂಟ್ರೋ ದರ ಗೆಣಸ ಎಟೇಕು ಫಶಾಫ ಹಮ ನಿಮ್ಮಾಫ ಮೀ ಫುದೇರ್ಕ ರಂಗಳು ರನ್ನಿಂಗ್ ಹಮ ಕೀಪರ ಡಿಫೆನ್ಸ್ ಲೈನ್ ತೆರೆ ನಂಗೆ ಅಕ್ಕೋಗೆ ಮೀ ಕ್ರೋಸಸ್ ಫಾಕೊಲ್ಲೆ ಬೇಡ ಕೀಪರ್ ರೀಚ್ ನೋಯ್ವೇ ವರಂಗ ಹಮ ಏಂದಿ ಎತ್ತರೆ ಕೊಳಿಲ್ಲ ಫುದೇರ್ಕ ರಂಗಳು ಗೋಲಕ್ಕೆ ದ ಟೀಮ್ ಗೋಲಕ್ಕೆ ದ
4: ಮೀ ದೆಂಗ್ ಸಾಯ್ದ ಹಮ ಫೆರಿಗಂಗ್ ಹಮ ವರಂಗ ಹಮ ಮೀ ಅರೋನ್ ಗುಣಾಣಿ ಮೀ ನೆದರ್ಲೆಂಡ್ಸು ಮೀನಿ ಮೀ ಗೇಮ್ಗೂ ಎಟೇ ಕುರಂ ಅದಿ ಗೇಮ್ ಕಂಟ್ರೋಲ್ ಕೊಡ ಹಾಸಕೊ ಮಿಡ್ಫೀಲ್ಡ್ ತೆರೆ ನಿಜೊಮ್ಮೆ ವರಂಗ್ ಹಮ ಕೆತ್ತರಿಕಮಾಯಕು ಹಮ ಮೀ ಸ್ವೀಡನ್ ಟೀಮ ಕೂಡ ನುದಿ ಬೊಡ ಮಿಡ್ಫೀಲ್ಡ್ ತೆರೆ ಕಂಟ್ರೋಲ್ ಕೊಗ್ಗೆ ಹಮ ಮೀ ಉಫೆದ್ದಿ ರಂಗಳು ಎಟೇಕೆ ಅಣಕ ವರ ಬೊಡ ಇಫೆಕ್ಟಿವ್ ಕೊಂಗ್ ಏನಗೆ ಸ್ಟ್ರೆಂತ್ ಬ್ರೋಬೋಗೆ ಸ್ಟ್ರೆಂತ್ ಫೆಣೆ ಮೀ ಗಪ್ಕೋಗೆ ಮೀ ಡೆಲಿವರಿ ಏನಗೆ ಕ್ವಾಲಿಟಿ ಫೆಣಿಗೆಂದಿ ವರ ರೀತಿ ವರ ಹಿಗ್ಗಾಮು ಹಮ ಟೀಮ್ ಗೋಲೆ ಕಮಗಳುಗೊಂಡ ಹಮ ಫಾಹಕೊದ್ದು
3: ಅದಕ್ಕಿಂತ ಮೀ ಬ್ರೊಬೆ ಮೀ ಹಿರಿಯಗೆ ಪ್ರಥಮ ಎಗಾರ ಗಿನಮ್ಮ ಅಕ್ಕೀಗ ಹಾಸಕೋ ಮೀ ನೆದರ್ಲೆಂಡ್ಸ್ಗೆ ಪ್ರಥಮ ಎಗಾರ ಗೇನ ಉನ್ನ ಜಯಕಂ ಕಂಡೆಗೆ ಮೀ ದಡ ಅಕ್ಕೀಗ ಮೀ ಸಾಬಿತ್ ಕೊದ್ದಿನಿ ಮುಳಿ ಪ್ಲೇಯರ್ಗೆ ಬಾಕಿ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಬಾದಾರುಗ ಹಾಸಕೋ ಮಿರೇಗೆ ಮೆಚ್ಚುಗ ಅಕ್ಕಿಂತ
5: ಅದೇ ಅಮ್ಮ ಮೀ ನೆದರ್ಲೆಂಡ್ಸ್ ಟೀಮುಗ ಮೀ ಫಹುಂ ಮೀ ನಿಮ್ಮನು ಮುಬಾರತ್ತೋಗ ಮೀ ನಾ ಎಂಪರ್ಸಿ ರಿಟೈರ್ ಕುರಿಫಂ ಬಾಕ್ಸ್ಗೆ ಸೀದಾ ಕ್ಲಾಸಿಕ್ ನಂಬರ್ 9 ಎವ್ವಾಗ ದೆಟವಂಗ ವರಬೋಡ ಮೀಡಿಯಾ ತಗೋ ದೆನ್ ನಮ್ಮ ಬ್ರೋಬೆಗೆ ಫರಾತು ಹಮ ನೀ ಅದು ಫೆಣೆಗೆಮ್ಮಿದ ನೀ ವರ ನಂಗಳ ಹೋಲ್ಡ್ ಅಪ್ಲೇ ನೀ ಹೆಂಗೆ ಕುಳುಂ ತೆರಿಂಗ್ ನೀ ಬೋಳ ಹಿಫೇಟು ಮಫೌ ಅಣೆ ನೀ ಇನ್ವಾಲ್ವ್ ಕುರಾತಂ ಇಟೇಕು ಅದೇಂಗ್ ದೇ ಫುರ್ತಮ ಗೋಧುಮ ಸೇತಿ ಕಣ್ಣೆ ಫೆಣೆಗೆಮ್ಮಿದೆಯೇ ದೆನ್ ನೀ ಬಾಕ್ಸ್ ತೆರೆಯ ಫುದೇರ ಕರಂಗಳು ರನ್ ನಾಗ ಕುಳುಂ ತೆರೆ ಗೊತ್ತುಗ ಫೆಣೆಗೆಮ್ಮಿದ ನೀ ಗೋಧುಗೆ ಸಮಯ ಏನಿದೆ ಡಿಫೆಂಡರ್ ಹಮ ಗೆಲ್ ಮಾ ಕುಫೆಯಿಂದ ವರ ಫಳಿಸಿ ಕುಂತೆಗೆ ಏನೇನಿದೆ ಸ್ಪೇಸ ದುವೆದಾಫ ಡಿಫೆಂಡರ್ ಕ್ಯಾರೆನ್ಸ್ ಅದಾಮ್ ವೇದ ಹಮ ಗೋಧಿ ಹಾಲಾಫ ದೇ
4: ವರ ವರ ರಂಗಳ ಹಮ ಬೀಳು ಕುರಿ ಗೋಧಕ್ಕೆ ಗುಣ ಏನಿ ಫಹತು ಫೆರಿಗೆ ಮಿಡ್ಫೀಲ್ಡ್ ಬೇನು ಕೊಗ್ಗೆ ವರ ಹಮ ಕೆತ್ತರು ಕಮಾಯಕ್ಕೆ ಹೆಣ್ಣಮ್ಮೆ ಸ್ವರ ಫಾ ಕೊಲ್ಲಿ ನಿಮ್ಮಾಲು
5: ಅನಕ ವರ ಬೋಡ ರಿಯಾಕ್ಷನ್ ಸವಸ್ಕ ಮಾಡು ಏಯ್ ಅಣೆ ಮೀ ಡಿಫ್ಲೆಕ್ಷನ್ ಡಿಫೆಂಡರ್ ಫ್ಯಾಗ ಜೈಫ ಬೋಳ ಮಿದಣಿ ಮೀ ಕೀಪರ ಡಿಫೆನ್ಸ್ ಲೈನ್ ದೇತರ ದಾರು ಮೀನ ವರಂಗ್ ಅವ ರಿಯಕ್ಟ್ ಕೊಲ್ಲ ಬೋಳಾಗ ಟಚ್ ಕೊಲ್ಲ ಬ್ರೋಬೆ ದೆಂಗ್ ಹಮ ಸ್ವಭಾವ ಸ್ಥಿ ಫಾಕುರು ಫದ ನೆದರ್ಲೆಂಡ್ಸ್ ಸಮ ಮೀ ವರ ರಂಗಳ ಮಿಸ್ ಬಿಲ್ಡಪ್ ವರ ರಂಗಳು ಬಿಲ್ಡಪ್ ಗೆಂಗುಳ ಟೀಮ್ ಗೊತ್ತು ಫೆಣಗೆ ಮಿದನ ಹಮ ಸೆಂಟ ಬೇಕು ಫರ್ ಹ್ಯಾಗೆ ಬೋಳ ಬಿಲ್ಡಪ್ ಹೋಗಿ ಆಸ ನಿಗೋಲ್ ನಿಮ್ಮ